అందూత భూత చూత మతంగన గాధ పేద నాదక తంగన ఖేద భేద ఛేద నరంగ జే చార్ చతుర్దేశ చక్ర ఫిరంగ జయ రాగ నరంగ నరే గరుగం జయ శోకన భోగన జోగ జుగం భో భంజన గంజన ఆది శిరంగ జయ బందత దేవ దేవ నరంగ గణ కిన్నర జాచ భుజంగ రచే మణ మాణక మోతి లాల్ సుచే అన భంజ ప్రభాన గంజ వృతంగ జయ పార్ణ పావత పూరమతంగ अनखंड स्वरूपा दंड प्रभा जय जंपद भेद पुराण सभा जय भेद कतेव अनंत कह जय भूता भूत न भेद लह जय भेद पुराण कतेव जपै सुत सिंध दो मुख ताप तपै कई कल्पन लो तब ताप करै नहीं नैक कृपा निध पान परै जय फोकट धर्म सभै तज है एक चित्त कृपा निध को जप है त्यो या भव सागर को तर है भव भूल न देह पुनर्धर है एक नाम बिना नहीं गोट प्रति इम वेद उचार सार सुती जो वारस के चस के रस